జగద పావనయందరు నమ్మ ఆత్మానందరు, నమ్మ జన్మ పావన మత్తు ఈ జగద పావనయందరు, నమ్మ మణిహాళ సూర్యవానద ఆత్మానందరు, నమ్మ మణిహాళ సూర్యవా